0: ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಸುಪ್ರಿಯಾ ಹರ್ಷೇಂದ್ರ ಕುಮಾರ್, ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಉದ್ದಿರಿಯ ಶ್ರೀ ಧರ್ಮಸ್ಥಳ ಮಂಜುನಾಥೇಶ್ವರ ಕಾಲೇಜಿನ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರ ರೇಡಿಯೋ ನಿನಾದ 90.4 FM ಈಗ ಮತ್ತಷ್ಟು ವಿನೂತನ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಮೂಲಕ ನಿಮ್ಮನ್ನು ತಲುಪಲಿದೆ. ಮಾಹಿತಿಯೊಂದಿಗೆ ಮನರಂಜನೆ, ಮಹಿಳೆಯರಿಗೆ ಬೇಕಾದ ಅಗತ್ಯ ಮಾಹಿತಿ, ನಮ್ಮ ತುಳುನಾಡಿನ ಸಂಸ್ಕೃತಿ, ಆಚಾರ ವಿಚಾರ ಎಲ್ಲವೂ ಈ ರೇಡಿಯೋದಲ್ಲಿ ಮೂಡಿಬರುತ್ತಿದೆ. ಇದನ್ನು ಕೇಳಿ ಆನಂದಿಸಿರಿ. ಕೇಳುತ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ನಿನಾದ 90.4 FM. ಇದು ಜನಮನದ ನಾದ ತರಂಗ.
1: ಕೇಳುಗರೆ, ಸಕಲ ಜೀವರಾಶಿಯನ್ನು ಹೊತ್ತಿರುವ ಭೂಮಿಯು ಸಸ್ಯಗಳಿಗೆ ಆಧಾರ ಕೊಡುವುದರ ಜೊತೆಗೆ ಅವುಗಳ ಬೆಳವಣಿಗೆಗೆ ಅವಶ್ಯಕವಿರುವಂತಹ ನೀರು ಮತ್ತು ಎಲ್ಲ ರೀತಿಯಾದಂತಹ ಪೋಷಕಾಂಶಗಳನ್ನು ನೀಡುವಲ್ಲಿ ಮಣ್ಣಿನ ಪಾತ್ರ ಮಹತ್ವದ್ದು. ಮಣ್ಣಿನ ವೈಜ್ಞಾನಿಕ ಪರೀಕ್ಷೆಯಿಂದ ಅದರ ಗುಣಧರ್ಮಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಮಗೆ ಬಹಳ ಸಹಾಯಕ ಆಗ್ತದೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮೊಂದಿಗೆ ರೇಡಿಯೋ ನಿನಾದ 90.4 FM ಕೆಳಗರಿಗೆ ಸೊಲ್ಮೆಲು ಇನಿತ ಈ ಕಾರ್ಯಕ್ರಮಡು ನಮ್ಮೊಟ್ಟಿಗೂ ಶ್ರೀ ಧರ್ಮಸ್ಥಳ ಮಂಜುನಾಥೇಶ್ವರ ಕಾಲೇಜಿದ ರಸಾಯನಶಾಸ್ತ್ರ ವಿಭಾಗದ ಮುತಾಲಿಕೆಡು ನಡತೊಂದುಪ್ಪುನಂಚಿನ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರದ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಕರಾಯಿ ನಂಚಿನ ರಂಜಿತೆಯನ್ನು ನಮ್ಮೊಟ್ಟುಗೊಳ್ಳೇರು. ಆರೆ ಇನಿ ನಮಕ್ ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ಬೊಕ್ಕ ನೀರುದ ಪರೀಕ್ಷೆದ ಮಹತ್ವ ಅವು ದಾಯಿಗ್ ಬೊಕ್ಕ ಎಂಚಮಲ್ಪುಡು ಐಕ್ ಉಪ್ಪುನಂಚಿನ ವಿಧಾನಲು ದಾದ ಮತ ಈ ವಿಚಾರವಾದ ನಮಕ್ ಮಾಹಿತಿ ಕುರಿಯರವುಳ್ಳೇರು. ಕಾರ್ಯಕ್ರಮಗೂ ಮೊಕ್ಕೆದ ಸುಲ್ಮೆಲು
2: ಸುಲ್ಮೆಲು ಸರ್.
1: ಇತ್ತೆ ಪ್ರತಿ ಒಂಜಕ್ಲ ಮಣ್ಣು ಭಾರಿ ಮುಖ್ಯ. ಅವು ಕೃಷಿ ಆದಿಪ್ಪು ಅತ್ತಂಡ ಒವೇ ರೀತಿದ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಆದಿಪ್ಪು. ಈ ಮಣ್ಣುಡೆ ನಮ್ಮ ಭೂಮಿದ ಒಂಜಿ ಅಸ್ತಿತ್ವ ಉಂಡು ಪನ್ನುಲಿ. ಇತ್ತೆ ಸುರುಕಾದ ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ದಾಯಿ ಮಲ್ಪುಡು ಪಂದು
2: ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ನಮ್ಮ ಮಲ್ತಂಡ ಸರ್ ಇಟ್ ಇಪ್ಪು ನಂಚಿದ್ನ ಪೋಷಕಾಂಶ ನಮಕ್ ತೆರೆಯೋನು ಅಲ್ಲಿ ಆ ಪ್ರಮಾಣ ಉಂಡು ಪಂಡದ ನಮಕ್ ಗೊತ್ತಾಕೊಂಡು ನಮ್ಮ ಬೇತೆ ಬೇತೆ ಕೃಷಿ ಮನ್ಪುನಾಗ ಅವಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಏತ ಪೋಷಕಾಂಶ ಪಾಡುಡು ಪಂಡದ ನಮಕ್ ತೆರೆಯೋನು ಅಲ್ಲಿ ಅಂಚನೆ ಆ ಮಣ್ಣು ನೀರು ತೇವಾಂಶ ಏತ ಆ ಮಣ್ಣು ದೆತ್ತದ ದೀವ ಉಂಡು ಆ ಒಂಜಿ ಆಯ್ತನ ಸಾಮರ್ಥ್ಯ ಬೊಕ್ಕ ಗಾಳಿ ಆಡು ನಂಚಿನ ಒಂಜಿ ಸಾಮರ್ಥ್ಯ ಅವೇನು ಕೂಡ ನಮಕ್ ತೆರೆಯೋನು ಅಲ್ಲಿ.
1: ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ಮಲ್ಪುಣದಾದ್ರ ನಮ್ಮ ಕೃಷಿಕರಿಗೆ ದಾದ ಮತ ಒಂಜಿ ಲಾಭ ಆಪುಂಡು
2: ಮಸ್ತ್ ಲಾಭ ಉಂಡು ಸರ್. ಪಂಡ ಇಟ್ ಪೋಷಕಾಂಶಗಳ ಪ್ರಮಾಣ ಮಾತ್ರ ಆತಂದೆ ಅವೇಟ್ ರಸಸಾರ ಉಂಡತೆ ಅವು ಮುಖ್ಯವಾದ ಒಂಜಿ ಪಾತ್ರ ನಿರ್ವಹಣೆ ಮನ್ಪುಂಡು. ರಸಸಾರ ಪಂಡ ಇರೆಗ ಮಣ್ಣು ಪುಲಿ ಅಂಶ ಉಂಡ ಅತ್ ಕ್ಷಾರ ಉಂಡ ಪಂಡದ್ದು ನಮಕ್ ಗೊತ್ತಾಪುಂಡು. ಪಂಡ ಒಂಜಿ ರೇಂಜ್ ಉಂಡು pH ರಸಸಾರಗ ಪಂಡ ಅವು ಸೊನ್ನೆ ಇರದ ಶುರುವಾತ್ 14 ಒಂಜಿ ರೇಂಜ್ ಉಂಡು ಅವೇಟ್ ಏಳು ಮನ್ಪುನ ತಟಸ್ಥ ಏಳಿರದು ಕಮ್ಮಿ ಇತ್ತಂಡ ಅವು ಪುಲಿ ಅಂಶ ಅನ್ವಂಡ್ ಅರ್ಥ. ಅವು ಏಳಿರದು 14 ಉಳ್ಳಾಗಿ ಇತ್ತಂಡ ಅವು ಕ್ಷಾರ ಪಂಡದ್ ಅನ್ಪೇರು. ಅವೇ ಒಂಜಿ ಏಳಿರದು ಕಮ್ಮಿ ಇತ್ತಿನ ನಾಂಡ ಇತ್ತ ನಮ್ಮ ಉದಾಹರಣೆಗೆ ನಮ್ಮ ದಕ್ಷಿಣ ಕನ್ನಡಡು ಹೆಚ್ಚಿನ ಜನಕ್ಕೆ ಬೆಳೆಪುನಂಚಿನ ಕೃಷಿ ಅವು ಕಂಗ್ ಬೊಕ್ಕ ತಾರೆದ ಕೃಷಿ ಆಗ್ಲೇ ಮಂತೊಂದು ಇಪ್ಪು ನಂದು ಅವೇಕ ದಾದ ಪಂಡ ಇರ ಸುಣ್ಣದ ಪೊಡಿ ಪಾಡುವೇರು ಕುಮಾಯ ಅವನ್ ಪೆರದಿಲ್ಲ ಅವನ್ ಪಾಡುವೇರು ಅವು ದಾಯ ಪಾಡುವೇರು ಪಂಡ ಮಣ್ಣದ ಒಂಜಿ ಪುಲಿ ಅಂಶ ಇಪ್ಪಣದೆ ಅವು ಪೋದು ಅವು ಕ್ಷಾರ ಗುಣಮಟ್ಟಕ್ಕೆ ಬರೋಡು ಅಂಚ ಬತ್ತನಂದಂಡ ಅವೇಟ್ ನಮ್ ಎಡ್ಡೆ ಇಳುವರಿ ಬರ್ಕೊಂಡು ಆ ಒಂಜಿ ಕಾರಣಕ್ಕೆ ಮಣ್ಣದ ಒಂಜಿ ಪರೀಕ್ಷೆ ಮಣ್ಣು ಪಡಾಪನ ಸರ್ ಅವಂಜಿ ನಮಕ್ ತೆರೆಯೋನು ಅಲ್ಲಿ ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ಮಣ್ಣು ತಂಡ
1: ಎಡ್ಡೆ ಮಾಹಿತಿ ನಿಪ್ಪಂಡ್ರ ಅಂಚನಿತೆ ಈ ಮಣ್ಣದ ಮಾದರಿನ ನಮ್ಮ ದೆಪ್ಪುಡಂಡ ಐಕ್ ಒಂಜಿ ಅತಿ ವಿಧಾನಲೂ ಇಲ್ಲ ನಮಕ್ ಅನ್ನು ಎಂಚ ದೆಪ್ಪುನ ಕ್ರಮ ಎಂಚ
2: ಇತ್ತೆ ಯಾನು ಇರಗ ಕಂಗದ ಕೃಷಿ ಸಂಬಂಧಪಟ್ಟದೆ ಒಂದು ಉದಾಹರಣೆ ಪಣಪೆ ಸರ್ ಇತ್ತೆ ಒಂಜೆ ಎಕರೆ ಜಾಗ ಉಂಡುಂದಿ ಎನ್ನಲೆ ಇರನ ತೋಟ ಆ ಒಂಜೆ ಎಕರೆ ಜಾಗ ನಮ್ಮ ದಾದ ಮನ್ ಪಡ್ಬಂಡ ಅಲ್ಪದ ಒಂಜಿ ಮಣ್ಣು ದ ಟೆಕ್ಸ್ಚರ್ ಆ ರೀತಿ ಉಂಡು ಪಂಡದ ನಮ್ಮ ತೂ ಓಡಾಕೊಂಡು ಫಸ್ಟ್ ಪಂಡ ಅವು ಕಪ್ಪು ಮಣ್ಣು ಉಂಡ ಆತಂಡ ಜಂಬಿಟ್ಟಿಗೆ ಆಟ ರೀತಿಡು ಉಂಡ ಆತಂಡ ಸೇಡಿ ಮಣ್ಣು ಉಂಡ ಅವೇನ್ ಪುರ ನಮ್ಮ ಒಂಜಿ ಸರಿಯಾದ ರೀತಿಡು ಒಬ್ಸರ್ವ್ ಮನ್ ಪಡ ತೂ ಓಡಾಕೊಂಡು ಅಂಚ ತೂದು ನಮ್ಮ ಆತಂಡ ಆ ಒಂಜಿ ನಮ್ಮ ಬೆಳೆಯ ನಂಚಿನ ಕೃಷಿತ ಭೂಮಿ ಅವು ಗುಡ್ಡ ಪ್ರದೇಶನ ಆತಂಡ ಕಂಡ ಕೆಲವು ಹೊಸ ಕೃಷಿ ಮನ್ ಬರ್ತ ಇತ್ತೆ ಪ್ರಕಂಗದೈನಡು ಆ ರೀತಿ ಮನ್ಪುನ ಸಂದರ್ಭ ಅವೇನ್ ಪೂರ ನಮ್ಮ ಒಂಜಿ ಸರಿಯಾದ ರೀತಿಟು ತೂದು ಆ ಒಂಜಿ ಭೂಮಿಗೆ ಸರಿಯಾದ ರೀತಿ ಮಣ್ಣ ಸ್ಯಾಂಪಲ್ ಬೇತೆ ಬೇತೆ ಕಡೆಟ್ಟದೆ ಪೊಡಾಕೊಂಡು ಪ್ರತ್ಯೇಕವಾದ ಇತ್ತೆ ಒಂಜೆ ಎಕರೆ ಜಾಗ ಉಂಡೊಂದು ನಮ್ಮ ನಿರ್ಧಾರ ಮಂತದ್ದು ಅವೇಟ್ ದೆಪ್ಪನಾಂಡ ಒಂಜಿ ಎರಡು ಮರತ ನಡುಟು ಸಮತಟ್ಟ ಜಾಗಟ್ಟು ಪೂರ ಕಜಾವು ಇಂಚಿನ ಈ ಸೊಪ್ಪು ಪುರ ಕರದ ಪರಿ ಇಪ್ಪುಣದೆ ಅವ್ರ ಎತ್ತದ ದಕ್ಕೊಂಡು ನಮ್ಮ ಬುಕ್ ಆ ಒಂಜಿ ಜಾಗಡ್ದು ಅದ ಪಂಡ ಒಂಜಿ ಆ ఓ కృషి ఆవిడ అయితే బేరు ఏతు ఆళ్ళకు పోకుండు అవైత అయినా విషయ నిర్ధారం అంత నమ్మ ఆత ఆళ్ళకు మన్నదా మాదరిని తెప్పడాకుండు వి షేపట్ ఒంజర పీట అతండ రెడ్డు పీట ముట్ట ఆలమన్ పోడు ఆలమంతా ఆ మన్ను పుర దేపాడోడు నమ్మక పొరచి నమ్మక పూడైన ఊపండ ఆ ఒంజి ఆళ్ళు నమ్మ ఒంజి సైడ్ ఇరుదు మిత్ర తలాగు ముట్టాల ఒంజి కెరసుది తెప్పోడు అతను ఒంజి స్లైస్ మన్ను తెప్పోడు పండ వేట బెత్త బెత్త పదర ఉండదు
1: మీరు
2: తూదిపార మన్నుదా కెలస అనుకున్నారు రైత అది అంత అల్ప కృషి భూమి మేల్ పదర తూదిపారు ఇరు కప్పు మన ఇప్పుడు అయితే ఒం చూరు ఫలవత్తత జాస్తి ఇప్పుడు అవి ఆ మధ్య పదరటు ఒంచి చూరు ఫలవత్తత కమ్మి ఇప్పుడు అతను చూరు ఆళ్ళకు పోయినంచనే ఫలవత్తత కమ్మి ఇప్పుడు మేలు పదరడు దాదాపు ఇరుగు బెతి బేత మరకలైన సొప్పు అతండ బెత ఉభయంజి వస్తువులు ఖరాదు అవు ఫలవత్తత జాస్తి ఇప్పుడు అల్ప అల్ప బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ జాస్తి ఇప్పుడు ఫలవత్తత మంతొందు ఇప్పువ ఎరహుళ ఇప్పుడులే నక్కురు నక్కురు పనప అవు పుర మస్తు ఫలవత్తత కొరంది ఇప్పుడు ఆ ఉంజి పూర నమ్మక అవరేజ్ బోర్డు పంట అవే నమ్మ మిత్రుదు అడిగి ముట్టల శాంప్లింగ్ మనపున్నాక కెరసుదు మన్నుంది పొడాపుడు అవే రీతి ఆ బేత బేత నమ్మకడెట్టు ఉంది నాలుకడెట్టు గుర్తు మనతుంది ఆ ఉంజి జాగలెట్ నమ్మ మన్ను కలెక్ట్ మన పొడాకుండు డెత్ అవి ఉంచి క్లీన్ అయినంచిన ఉంచి ప్లాస్టిక్ చాదర అయిపోండదు అతని నమ్మ పేపర్ దమిత్తుకు పాడదు అవన్ను సరి అయిన రీతి మిక్స్ మనపోడు మిక్స్ మనతో ఐటీ ఉంచి నాలుగు భాగం అనుపోడు పండు ఐటీ ఉంచి మళ్ళీ మళ్ళీ కళ్ళు ఇచ్చిన పూరణ మాదెత్తు దక్కుడు అవు నమ్మక టెస్ట్ మన పెరాపుజి నమ్మక బోడైనంచిన ఖాళీ పుడి మన్ను ఆ పుడి మన్ను తిక్కు నమ్మ ఉంచి 250 గ్రాములు యావు అవి నమ్మ ఐకోస్కర నమ్మ నాలుగు భాగం అంతది రెడ్ భాగాలను దెత్తుది దక్కోడు నమ్మ నమ్మక బో రెడ్ భాగం మాత్రమే యావు 200 గ్రాములు దాత మన్ను నమ్మ కలెక్ట్ మంతుది అవి నమ్మ ఆ రైత ఎరువులు ఆయన ఆరిన ఉదర్ బొక్క అవు వా సర్వే నంబర్ ఆ కృషి భూమి ఇప్పున అవిన బొక్క ఆ ఉంచి భూమి నమ్మ దాద కృషి మంటుంది లేరు ఆ కృషి తదరను కరెక్ట్ అది బర్రేదైట్ కొనది కొరియన్న అండ్
1: ఈ మన్ను పరీక్ష కేంద్రుడు మన్ను పరీక్ష మల్తి బొక్క సర్టిఫికేట్ కొరపారు అవు ఈ సర్కారద సవలత్తు గుదల అనుకూలపండి
2: ఉండు సార్ అయితే మస్తు జన అవే ఉంచి విషయవాది మన్ను పరీక్ష కేంద్రకు బరవందులేరు అయిట దాదాపండ అక్కలే తోటగారిక ఇలాకేట్ పొసత్ డ్రిప్ ఇరిగేషన్ పంటతోంచి ప్రాజెక్ట్ ఉండు అక్కలే పంట పొసత్ కృషి భూమికి పైప్ లైన్ అనుకున్న అక్కలేదు అవైత ఉంచి తోటగారిక సబ్సిడీ కొరపారు అక్కలేదు ముట్టముట్ట 70% ముట్ట సబ్సిడీ కొరపారు అక్కలేదు అవైత ఉంచి ప్రయోజనం అక్కలే కంప్లీట్ అది పడే ఉన్నట్టు పండ అక్కలేదు మన్ను పరీక్ష బొక్క నీరు పరీక్ష ఏదో ఉంచి అక్కలేదు వర దిబోడు అప్పుడు
1: అయితే మన్ను పరీక్ష ఒట్టుకు నీరుద పరీక్ష మలపారు అవు నీరుద పరీక్ష ఏంచా
2: నీరుద పరీక్షలు సార్ ఇంకల ముల్ప ఉంది మూజి బెత్త బెత్త పారామీటర్ తో ఉంది పరీక్ష మనతోందులా అవుతుందో పిహెచ్ పండ రససార బొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ పండు అవు లవణాంశ లవణాంశ ఎత్తు పండుద్ది బొక్క హార్డ్నెస్ పండ నీరు ఎత్తు గడసుతన ఉండా ఇజ్జా అంచనా ఉంది టెస్ట్ మనుప మూజి పారామీటర్
1: తప్పుడు
2: అంద పండు కృషికి సంబంధపడ్డది మాత్రం తోటగారికి డాక్లే కొంచెం సబ్సిడీ కొర పెరుతులే అవి మస్తు హెల్ప్ అవుండు
1: అయితే ఈ మన్ను పరీక్షకు ఏతు దిన గెత్తున్నారు ఒక ఈ నీరుద పరీక్షకు ఏతు దిన గెత్తున్నారు
2: మన్ను పరీక్షకి ఎంకలే ఉంది రెడ్డు అతను మూజి దిన బోడ అప్పుడు సార్ కెలవంచి సార్ దాదాపు పండు మన్ను మాదిరి కొనత్తు కొరపారు అదే ఉంచూరు చండి ఇప్పుడు పండ బరసద ఉంచూరు అతను డాక తోటకు నీరు పాడుంది పెరుతుంది అంచరా చండి ఇప్పుడు అవే నాకు ఉలుంగా దిజ్జా ఇంకా వంజి దిన దీవడు అప్పుడు ముళ్ళు పండ నెరలుడే ఉలుంగోడవు అది ఇప్పుడు నాకు చూరు ఉంచి దిన ఎచ్చిగా తాగుండు అంచ అది ఇప్పుడు నాకు ఇంకా వంజి వెళ్ళే మన్ను ఉలుంగు దీతుందండ వంజి మన్నద మాదిరి ఎరుదు అయినకి ముట్టాల ఇంకా రెడ్డు రెడ్డు తిన్నట్టు టెస్ట్ మంటుంది మూజిన దాన్ని అక్కడికి వరది కొరలి
1: అయితే కృషికేర్ల మన్ను నుంగా ఉన్నాగా దొమ్ముడు నుంగేర బల్లి ఇంకా ఖాళీ ప్రదేశ నుంగావుడు నెరలుద ప్రదేశ
2: అప్పుడు డైరెక్ట్ సూర్యన కిరణ్ మన్నుకు తాగుదా అన్నగా కెలవంజి రియాక్షన్ ఆకుండు అవు ఆయరబల్లి పండుదు పండుదా మన్నుదా మన్నటి ఏత పోషకాంశం ఉంటుంది కరెక్ట్ గొత్తవాడ సరైన రీతి గొత్తవాడు పండు నమ్మ నెరలుడు ఉంగావాడు అప్పుడు
1: అయితే ఈ మన్ను పరీక్ష ఒక నీరుద పరీక్ష ఏత్ ఖర్చాపుండు అయితే మాయితీ కొరుపునండ
2: ఖర్చు మళ్ళా దాలేదు సార్ పండ ముల్ప నమ్మక ధర్మస్థల సంస్థ దాదమల్తారు పండు మస్తు కమ్మి చార్జ్ మనతారు అయిట్ ఇరగ వంజి మన్నద పరీక్షకి ఇరగ 50 రూపాయి మాత్రం తాగుండు అవు కడిమె కర వెచ్చ పండుదు 117 రూపాయి ఉండు అండ ಒಂಜಿ ಮಣ್ಣದ ಮಾದರಿಗೆ ಇರೋಗ 59 ರೂಪಾಯಿ ಮಾತ್ರ, ಅವೆ ನೀರದ ಮಾದರಿಗೆ 59 ರೂಪಾಯಿ ಮಾತ್ರ ನಮಗೆ ಇಪ್ಪುನ.
1: ಬಾರು ಕಡಿಮೆ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತದ ಕೃಷಿಕರಿಗೆ ಒಂದು ಅನುಕೂಲಕರವಾಗಿನಂಚಿನ ಒಂಜಿ ವ್ಯವಸ್ಥೆ
2: ಅಂದಂದು.
1: ಇತ್ತೆ ನಮ್ಮ ಉಜಿರೆ SGM ಕಾಲೇಜ್ದು ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರ ಉಂಡು. ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರಗೂ ಬರುಡಾಂಡ ಜನಕ್ಕೂ ಎಂಚ ಸಂಪರ್ಕ ಮಲ್ಪಡು ಬಕ್ಕ ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರದ ಒಂಜಿ ಪರಿಚಯ ಅನ್ಪಲ್ನೆ.
2: ಈ ಮಣ್ಣು ಪರೀಕ್ಷಾ ಇಪ್ಪ ನಮ್ಮ ಧರ್ಮಸ್ಥಳ ಮಂಜುನಾಥೇಶ್ವರ ಕಾಲೇಜ್ ಉಂಟೆ ಪದವಿ ಕಾಲೇಜ್, ಅವೈತ ಕ್ಯಾಂಪಸ್ ದ ಉಲ ಏ ಇಪ್ಪುನ ಅವೈತ ಅಲ್ಪ ಉಲಂಜಿ ಪೋಸ್ಟ್ ಆಫೀಸ್ ಉಂಡು ಅವೈತ ಪಕ್ಕಡ ಇಪ್ಪುನ ಅಂಚಿನ ಎಂಕ್ಲೆನ ಇಡೆಗ ಅಲ್ಪ ಬತ್ತದ್ಲೂ ಆಗ್ಲ ಇತ್ತ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಪಡೆಯೋನಲ್ಲಿ ಇದ್ದಿಂದ ಎಂಕ್ಲೆಗೆ ಫೋನ್ ಮಾಡ್ತದೆ ಅದನ್ನು ಎಂಕ್ಲೇ ಆತರ ಒಪ್ಪಡ ಒಂಜಿ ಮಾಹಿತಿ ಪಡೆಯೋನಲ್ಲಿ.
1: ಈಗ ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಪನ್ನೊಳ್ಳಿಯ
2: 97 3 1 9 0 8
1: ಕುಡುರ ಪರ
2: 97 3 1 9 0 8
1: 97 3 1 9 0 8 ಈ ಸಂಖ್ಯೆಗೆ ಫೋನ್ ಮಲ್ತಾರಂಡ ಇರು ಪಾತ್ರ ತಿಕ್ಕುವಾರು ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆದ ಬಗ್ಗೆ ನೀರದ ಪರೀಕ್ಷೆದ ಬಗ್ಗೆ ಏಪ ಬರುಡು ಅದೆಪ್ಪು ನೆಂಚಿನ ವಿಧಾನ ವಾರಿತಿ ದೆಪ್ಪುಡು ಮನ್ಪು ನೆಂಚಿನ ಮಾಹಿತಿನ ಇರು ಕೊರ್ಪಾರು
2: ಅಂದೆ.
1: ಬೊಕ್ಕ ಐತೆ ಇರು ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ಮಲ್ಪಣದ ಬಗ್ಗೆ ಪಂಡರು ಐತಿತ್ತಿನ ಲಾಭದ ಬಗ್ಗೆ ಪಂಡರು ಬಕ್ಕ ಐತ ಸವಲತ್ತು ತಿಕ್ಕುನ ಬಗ್ಗೆ ಪಂಡರು ಅಂಚನೇ ಮಣ್ಣದ ಒಂಜಿ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡುನಲ್ಲ ನಮ್ಮ ಮಾಮಲ್ಲ ಜವಾಬ್ದಾರಿ ಅವು ಕೃಷಿಕರಾವಡು ನಮ್ಮ ಜನಸಾಮಾನ್ಯರಾವಡು ಮಣ್ಣದ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಒಂಜಿ ಕಾಳಜಿ ನಮ್ಮ ವಹಿಸೋಡಾಪುಂಡು. ಇತ್ತೆ ನಮ್ಮ ಜನಸಮುದಾಯ ವಾರೀತಿದ ಒಂಜಿ ಮಣ್ಣನ್ನ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡೋರಿಗೋಸ್ಕರ ವಾರೀತಿ ಕಾಳಜಿ ದಿತ್ತ ನೋಡುದು ನನ್ಪರ್
2: ಕೃಷಿಕೇರ್ನ ಬಗ್ಗೆ ಪನ್ನೋಡ ಸರ್ ಆಗ್ಲಿ ಕೆಲವರು ದಾದ ಮನ್ ಪೇರ್ಪಂಡ ಒಂಜೇ ರೀತಿಯ ಕೃಷಿನ ಮನ್ ತೊಂದು ಪೇರು ಆಗ್ಲಿ ಕೃಷಿ ವಿಷಯ ಕೃಷಿನ ಬದಲಾವಣೆ ಮನ್ ತೊಂದು ಇತ್ತಿರ್ನಂಡ ಕೆಡ್ಡೆ ಐತೆ. ಉದಾಹರಣೆಗೆ ಏಕದಳ ತ ಒಂಜಿ ಕೃಷಿ ಮನ್ ಪೇರು ಆಗ್ಲಿ ಬದಲಾವಣೆ ಮಂತದ ದ್ವಿದಳ ಕೃಷಿನ ಮನ್ ತೆರ್ಂಡ ಒಂಜಿ ಸರ್ತಿ ಐಟ ಒಂಚೂರು ಫಲವತ್ತತೆ ಜಾಸ್ತಿ ಆಗುಂಡು ಬೊಕ್ಕ ಒಂಜಿ ಅವಶ್ಯಕತೆಗೆ ಬೋಡಪ್ ನೀರ್ತ ಜಾಸ್ತಿ ಆಕ್ಲು ರಾಸಾಯನಿಕ ಗೊಬ್ಬರ ಬಳಕೆ ಮನ್ ಪೇರ್ತಲ್ಲ ಕೆಲವೇರು ಐರ್ ತರಲ್ಲ ಒಂಚೂರು ಮಣ್ಣದ ಆರೋಗ್ಯ ಹಾಳಾಕುಂಡು ಅವೇನು ಆಪನತ್ ಕಮ್ಮಿ ಮಾಡ್ತೇರಂಡ ಎಡ್ಡೆ ಬೊಕ್ಕ ಕೀಟನಾಶಕ ಪಾಡ್ನಾಗಲ್ಲ ಅಗತ್ಯರದ ಜಾಸ್ತಿ ಬಳಕೆ ಮನ್ಪಿನ ಒಂಚೂರು ಕಮ್ಮಿ ಮಾಡ್ಪಡಾಕುಂಡು ಅಂಚ ಬೊಕ್ಕ ಐರೇ ಕೆಲವೇರು ಕೃಷಿಕರದ ಅದ ಮನ್ ಪೇರ್ಪಂಡ ನೀರು ಬೋಡನಾತ ಉಂಡು ಮಾಡಿದ್ ನೀರು ಅಗತ್ಯರದ ಜಾಸ್ತಿ ಪಾಡುವೇರು ಅವೇನು ಆಪನತ್ ಕಮ್ಮಿ ಮಾಡ್ಪಡು ನೀರು ಈತ ಹನಿ ನೀರಾವರಿ ಪದ್ಧತಿ ಬಳಕೆ ಮಾಡ್ತೇನೆ
1: ನಾನು
2: ಅವೆಟ ನೀರೆಲ್ಲ ಉಳಿತಾಯ ಹಾಕೊಂಡು ಬೊಕ್ಕ ಆ ಒಂಜಿ ಕೃಷಿ ಬೆಳೆ ಉಂಚಿನ ಒಂಜಿ ಬೆಳೆದಾದೊಂಡು ಅವಕ್ಕೆಲ್ಲ ಒಂಜಿ ಎಡ್ಡೆ ಬೊಕ್ಕ ಎಡ್ಡೆ ಇಳುವರಿ ಎಲ್ಲ ತಿಕ್ಕೊಂಡು ನೀರು ಜಾಸ್ತಿ ಪಾಡ ಜಾಸ್ತಿ ಇಳುವರಿ ತಿಕ್ಕೊಂಡು ಅನ್ಕೊಂಡು ಒಂಜಿ ಅವು ತಪ್ಪು ಕಲ್ಪನೆ
1: ಅಂಚಿದ ಹತ್ರ ಜನಕ್ಕುಲ್ಲ ಈ ನಮ್ಮ ಮಣ್ಣದ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡೋಡು ಬೊಕ್ಕ ನೀರದ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡೋಡು ಆಯ್ತ ಒಟ್ಟಿಗೂ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಎಡ್ಡೆ ಬೋಡು ಪನ್ಪಿನಂಚಿನ ಒಂಜಿ ಪಾತ್ರ ಬಾರಿ ಪೊರ್ಲುಡು ಮಣ್ಣು ಪರೀಕ್ಷೆ ಮಲ್ಪನ ಬಗ್ಗೆಟ್ಟು ಬೊಕ್ಕ ನೀರದ ಪರೀಕ್ಷೆ ಮಲ್ಪನ ಬಗ್ಗೆಟ್ಟು ಸುಮಾರು ಮಾಹಿತಿಲೇನು ನಮ್ಮ ರೇಡಿಯೋ ನಿನಾದದ ಕೆಳುಗೆರೆಗೆ ತೆರಿಪಾಯರು ಎಂಕ್ಲ ರೇಡಿಯೋ ನಿನಾದದ ಪರವಾದ ಬೊಕ್ಕ ನಮ್ಮ ಕೆಳುಗೆರನ ಪರವಾದ ಇರಿಗೆ ಉಡಲ್ ದಿಂಜಿನ ಸೊಲ್ಮೇಲು
2: ಸೊಲ್ಮೇಲು ಸರ್.
3: ವಿವಿಧ ಭಾಷೆಗಳ ಸಂಗಮ ನಮ್ಮ ತುಳುನಾಡು, ಸಂಸ್ಕೃತಿಗಳ ನೆಲೆಬೀಡು. ನಮ್ಮಲ್ಲಿ ಯಕ್ಷಗಾನ, ಭೂತಕೋಲ, ಕಂಬಳ ಜಾತ್ರೆಗಳಿಗೆ ಕಡಿಮೆಯೇನೂ ಇಲ್ಲ. ಹೀಗೆಲ್ಲ ಜಾತ್ರೆಯ ಉತ್ಸವಗಳು ನಡೆಯುವಾಗ ಇಂತಹದೊಂದು ಶಬ್ದ ನಾದ ನಮಗೆ ಕೇಳುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. ಒಮ್ಮೊಮ್ಮೆ ಹೊಸ ಉತ್ಸಾಹ, ಬಡಿದೆಬ್ಬಿಸುವ ನಾದ ವೈಭವ, ಇದು ತಾಸೆಯ ಸದ್ದು, ನಾದ ಸ್ವರದ ಕಂಪು. ಮೇಳೈಸಿದಾಗ ಒಮ್ಮೊಮ್ಮೆ ಒಗ್ಗೂಡುತ್ತದೆ ನಮ್ಮ ಮೈಮನಗಳು, ಇದು ಗ್ರಾಮೀಣ ಸಂಸ್ಕೃತಿ, ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಯಾವುದೇ ಇತಿಮಿತಿ. ಕಾಲುಗಳು ಕುಣಿಯುತ್ತದೆ, ಹೃದಯ ಸಂಭ್ರಮಿಸುತ್ತದೆ. ತುಳುನಾಡಿನ ಸೊಗಡು ನಮ್ಮ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರ ರೇಡಿಯೋ ನಿನಾದ 90.4 FM, ಇದು ಜನಮನದ ನಾದ.